0: మాయకుడులే ఈయన కన్నుకి తోచేరే సాధ్యకి
1: మాయకరా బాలిమానవుడు ఈ మాయకుడిన
0: దైవాజ్యమాదిన కైసేరిగడు సేరుందే అని
1: జుమాది నీ కీర్తి చిత్తుడు కూడా అయ్యో అంటే

பயங்கரமா தப்பு மட்டும் அநியாயமா யாருக்கு தப்பு மட்டும் ஏதாவது தோசை எனக்கு ఇజ్జి నన్ను అయినప్పుడు ఈ జోకర్ అనమాట పోతే ఆయన ప్రపంచం బతుకు చేయ

ఏరాళ్ళ అన్యాయ సాధ్యం అంచనా అదే ఖండించిన ఎంకలే నమ్మందు భర్త నంచిన ఎంకల భక్తరికి అన్యాయం చాలా తెలియని పన్ను మంచం ఆ మాని మాయకమంత ఆ బాలని మాయకమంత ఆ సంసారం నమ్మదించిన ఆ మాయమంటే ఈ లోకంలో ముందు పోపలేకమంటే ఇంచిన అన్యాయ బేలని పడిపోతున్న కారణదానే రాయించమంత ఈ నమ్మిన బేల పట్టడం సరి అయితే ఎడ్డెప్పుడో సాధి ప్రజా

తప్పులు అవేను మీరు అయితే అంతనే అసలు నమ్మకం తెలియదు మా తెరగల కొంచెం జాతి దగ్గర జాతి దయ్యుడు పోడావు ఐక పోడాదే సరి ఆయన శిక్షణ కొడితే దీనికి ఏమైనా అధికారాలు ఇచ్చి ఏమన్నా

0: దైవలు అక్కడ సంధానమంతులు అక్కడ సమాధానమంతుల
1: నీకులేడా కాడాకాడి హోరాటం అవుతుంది ఇప్పుడు చెబోతుడు అశరీరవాణి బ్రహ్మదేవుడే పండినాది పోడు ఏంటేట ప్రపంచద మాత ఆగుహోగులేని సరియాదు అంకితుడు దీవోడు ఆరు ఇంకెన్న లడైపోదు ఇంతనే లడైపోయింది ఆపత్తి అరగే వస్తూ దగుండు ఐకబోడాదు ఆరించబండే ఆరు బండేది మొత్తం నమ్మ ఏపల ఉదయదుబారబండి నమ్మ సంతానమంతులుడు రాజమంతులుడు అర్ణ పాత్ర లడైను ఉంటాయని ఇక ఇది తెంచి రావడం వెంకటేశ్వర సంబంధం.

0: స్వామి.
1: ఓల్లా
0: జ్ఞానిని మూల్య మాయకుడుల్ ఈయన కన్నీటితో చేరే సాధ్యజి
1: మాయకడా
0: అంది.
1: బాల్య మానవునిలో ఈ మాయకుడునా
0: అంది.
1: దాయగించమల్త మాని అని దాని తప్పు మల్తని
0: కారణికత దైవ జుమాదిన కైసేరిగడు సేరందే అని బాలింలా మాయకమల్తాత్రి నా కారణంలో యాను తీయర తిక్కుజీది
1: జుమాదించమల్తేనా
0: అంది.
1: ఈ కన్యా మల్తేనా జుమాది నీకు ఈ స్థితిని కొనతేనా? అయ్యో అంచడనా నేను తిక్కు చెయ్యి ఎవరే దాన్ని మల్పుని మానిస్తే నేను కొన్ని సాధ్యం అడుగుడాను.

రామితే నీ జీవను పుడితే అంచండితే ప్రేత స్వరూపుడు ఉండేనా? సరి ఇంక ఈ రూపను కరుణాకులు ఏరు అందు ఆయన నమ్మిన బ్రహ్మ వైద్యరు అక్కలేని బుడియరవల్లి అంచండా జుమాదికి సరైన శిక్ష ఎవడున్నా యాను నమ్మినని చెప్తున్నా ఆ బ్రహ్మ వైద్యరను తోడు పోపే మిత్ మిత్.

0: యుమాది మండయ్యేనా?
1: ఓటి చెందయ్యారో
0: ఎంకులే.
1: ఓహో
0: యుమాదే, నిన్నవకే బడనా తీతులనాటి కేడు తిరిగిన ఎంకులు. ఏ రాళ్ళ అన్యాయ సాధ్య పోపేరినాడ అంచిన అగిలని కంది సౌరంచిన స్వభావదాలి ఆడ ఇత్తె మంత్రి ఎంచిన ఎంకులనే నమ్మందు బతనంచిన ఎంకుల భక్తరికి అన్యాయం అంతే అభిదాడి అయి దాలా తెలియదు నచ్చిన పొన్ను మంజు ఆ మాదిని మాయకమంత ఆ బాలని మాయకమంత ఆ సంసారనే నమ్ముదిత్తిన ఆ మాయనత్తే ఈ లోకనే బుడుదు పోపలేక మల్తి ఇంచిన అన్యాయ బేలని మడిపోతున్న కారణదానే దాయించమల్తా ఈ నమ్మిన బేల మడిపో సరియత్తు ఎడ్డెప్పుదో సాధి.

0: ప్రపంచంలో భక్తులని మాత ఉద్ధారమల తొందుపునా అంచనే ఎంకుల్లా అందత్త నరమని అది ఇత్తిని అందున్నానలా ఇనికారగా బ్రహ్మ వైద్యరు పరపుర పుదారెంకుల మెరేవందుల్లా భక్తులను ఉద్ధారమల తొందిల్లా మాతెర్ల పనుపును ఏరెను దేవెరు దేవెరు దేవెరు మస్తు అత్త పుదరు ఏదో ఉండు ఆండ దేవెరు ఒరియే కెలవెరు గాణపత్యరు కెలవు సౌరేరు కెలవు శాక్తేరు అంచనే కెలవు వైష్ణవేరు ఇంచమాత ఉండు అంచాదుపురగా ఏరు ఏరను నమ్ముండలా ఏరు ఏరను పూజ మల్తుండలా ఈ పూజ మల్తొన్నెత్త కేంద్ర బిందు వంజే అందత్త
1: మూల స్వరూపగేత్తుండు
0: అంచాదుపురగా ఎంకులను పూజ మల్తున్నట్లు నిక్లని ఇన్కర్ తెరింది లెక్క అత్తి నిన్ను పూజ మల్తున్నాను ఎంకులతో ఎంకులను ఇన్కర్ తెరింది అత్తి అపగణ అర్థదాదవు ఏరే ఆవడు భక్తి బోడక్లేగి భక్తిని ఏరు పూజ మల్తుండులేరా అక్కలేని నమ్మ కాపడైందమ్మ కర్తవ్య పండిత నిక్కుల ఎంకులగిల మాత్రేగుల బోడితున మనస్సు అంచాదుపురగా ఎంకుల భక్తేరు అంచాది నిన్ను విరోధ భావనలు చూపేందైతే అర్థ అత్తి నిన్న భక్తి రాయినెక్కలేగి దాని నిక్కులు జుమాదిన మాత్రం నంపారు ఎంకులంతా నంపుజారు నమ్ముడే పండుతు బలత్కార ప్రయోగం వల్పడే పోయిన బల్లి ఈత తెరిన ఈ ఇంత బల్పవనగా ఎంకులగే పశ్చాత్తాపండు అంచాయన బల్లి పాపదాయే తన పొడెద్ది తన బాలను కలవందు తాను ఆత్మహత్య వల్తోందు అదా ప్రేత రూపం అది ఓలో ఓలో తిరుగొందుల్లే నేను చూసానగా ఇంకలకి బేజారాండి ఇంకలకి దానే సంబంధం ఆయన ఆయన భక్తి అంచాది ఆ భక్తన ఉద్ధారకు పోడాది ఈతునట్టు ఎంకులు పునేస్తే పేతే దాలా అత్తి ఎంకులతో దాదా అప్పుడు ప్రాముఖ్య అత్తి అంచాది నిన్న ఎంకులు కయముగిదు నటొన్ను ఇచ్చిన అన్యాయం అల్పడా ఏరే ఆవడు ఆయన గురించి హరి ఆయన తాది పోజావాడు ఆయన బాల్యను కొరు ఆయన మగను కొరు ఆయన జీవం అల్పు ప్రపంచంలో ఎక్కడ బతుకుల కొంచెం ఆస్పద కొరు ఆవంతా కొంచెం కయముక్కు

వాడు ఆండా నీట్లే నకుల తక్కులు అవేను మీరేరు ఐకాత్రనే అంతనే అకులు నమ్మల్తుంది బత్తరినాండ మా తెరగల ఉంది జాతి దక్కలేదు జాతి దయ్యోడు పోడావు ఐక పోడాదే సరి ఆయన శిక్షణ కొరితే నేను కేంద్ర మంచి అధికారం నీకు ఇచ్చి కేంద్రాలు అందుదాండ.

0: బ్రహ్మ వైద్యర్కులు కారణికద దైవలు అక్కడ సంధానములతోను అక్కడ సమాధానమన్పుల
1: జయ జయ జయ జయ జయ జయ కోటి చెన్నయ్యరే నీకులేనా కాడాకాడి హోరాటమవుతుంది ఇప్పుడు అని చిరపుర్తుడు అశరీరవాణి బ్రహ్మదేవిరే పండినాదిప్పోడు దానికైనా ప్రపంచద మాత ఆగుహోగులేని సరియాదు అంకితుడు నీవు ఒన్ను ఆరు ఇంకేనా లడైదు తూదు ఇంచనే లడై దుంబు అని ముందరిండా ఆపత్తు అరగే బతు దగుండు ఐకబోడాది ఆరించబండేరు ఆరు పన్నెండు ముక్క నమ్మ ఏపల లడై దుంబారబల్లి నమ్మ సంధానమంతునుడు రాజమంతునుడు ఆరున పాతేరా లడైను ఉంటాయను
2: ఆయన బొడద్ది బాలయ్యను మాయామలు తగయి అంత ఆయనలా ఆయన బొడద్ది బాలయ్యలా అయ్యి సరియాదు కొరుతూ అంటే
1: ఆయన పిసిరుత కైట్ బుద్ధిని కొరుతో తీరువేరని మాయ మలుతుందా అండి అక్కడ ఆత్మ అడిగి సేరడు అడిగి సేరుదా అండి నన్ను అల్పడదా ఆత్మను వైతే కనతుంది నీకు ఎదురు ఉంటారేనది సాధ్యించి ఐక పోడాదు ఐక సరి ఆయన ఉంచి మార్గం సరచుని ఆనే కొరిపే
2: తైత్తిపోయిన ఒవ్వే ఉంచి జీవులను పిర్ర కనేరే ఏడెడత లాపుజి వా దైవరుత లాపుజి వా దేవేరుత లాపుజి అసలు పోయింది పోయింది
1: పోయినవే ఐదాత్రనే బిరువేరిన కొరట పుట్టినంచిన ఆలేని వంజి దైవస్థుదనే లెక్కేస్తారే నీకులు ఆ పొత్తుగు అక్కుల్లో వంజి స్థానమాన పడేలా కాపుడు నీకులేకి పూజ పురస్కారం దొరై నల్ప అలేగిలా ఆ పల్లవ తగదు బరడు
3: శక్తి
2: దుమ్ములో ఎత్తున్నాయి దైవ లడాయి వల్తా బేజారు వల్తా వచ్చి సరి అయిన వంజి అవకాశం ఎంకలగల వల్తా కొరియా నిక్కలావు తప్పు ఉంది గొత్తా అండి ఏరు పశ్చాత్తాప పడపేరా అలాగే అవు ప్రాయశ్చిత్తామడితే ఇత్త గొత్తా అండి అప్పగా ఈ ఇతని వ్యవస్థ మళ్ళీ పడతాయి
3: జూమాది ఒంది అవకాశం నాకు మలుతుకొరి
2: సరి
3: సైత్రాన్ని బిరాజీవ మల్పేర సాధ్యజీ ఆ సైత్ర జన వ్యక్తికి కొంచెం ఉన్నతమైన స్థానమానం కొరుపున అయోగ్యత మిగిలేకుండు
2: సరి
3: అత్త అంచన నమోనేన ముందు భర్త నుంచిన మాయదత్తి ఆయన నమ్మ కడపుడు దాతలు ఆయన కొంచెం స్థానమాన తిక్కు దాతలు ఆయన కై భర్త నుంచిన ఆయన బొడది మాణి
2: మాణి
3: వాళ్ళు అంతే అంతర్విశాచ్యాతి తిరుగుంది ఇప్పుడు బల్లి ఆలెగ్లా కొంచెం స్థానమానం ఉండదు బోడో బొడిచ పనులకే
2: నమ్మ భర్తన బొడిద్ది అంచాద ఆలెగ్లా కొంచెం అవకాశం కొరడు
3: అత్త
2: వారీతిడు
3: నమ్మ బ్రహ్మ వైద్యులు వంటి నమ్మని మాత్రం నమ్మందు భర్తారు
2: సరి
3: నమ్మున ఇంబు కొరుడు ఐక పోడాది నమని ఇదవుట నమ్మందు భర్త నుంచిన ఆ మాణికి కొంచెం జాగి నమ దొరక అలా కొంచెం గిండె ఉండత ఆ గిండె అడిత్తినంచిన శుద్ధ వాయిన నీరుని మంత్రి సతి ఆ
2: ప్రేతాత్మ
3: ప్రేతాత్మకు పాడి అన్నాడ ననమిత్తికి ఆ మాణి మాయంబాళు పనిపించిన దైవాఫలు దైవ ఆయన అడిగి ముగిజీ ఆ నమ బ్రహ్మ వైద్యరాయించిన నంకి ఓలు స్థానమానం ఉండ ఓలు జనమానే నమ్మని నమ్మందు మర్పరా అంచిన ఆ జాగేడు ఆ మాణి మాయందాలే అలెగిలా వంజి పూజ పురస్కారం మాతెర్లా నమ్మందు మర్పలేక అవకాశం నమ్మర్పదు కొరక నమను నమ్మున జనకులు మాయి మాణి మాయందాలను నమ్మందు మరడి వంజి జాగే అలెగిలా తిక్కడు పడుతున్నమ్మ ఆ దేవుడ ప్రార్థన మంత్రం కావాలా
4: ఇదివరకే ಬ್ರಹ್ಮ ಬೈದಿರಿ ತುಳು ಯಕ್ಷಗಾನ ಆಲಿಸಿದಿರಿ ನಾಳೆ ಕನ್ನಡ ಯಕ್ಷಗಾನದೊಂದಿಗೆ ಭೇಟಿಯಾಗೋಣ ಕೇಳ್ತಾ ಇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 7.8 FM ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು
5: ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಎಂದೂ ಮರೆಯದ ಹಾಡು

0: పుట్టినందు రెండు మేము నమ్ముతాము ఒక పెడతాను రోజు కిట సభలో చూస్తారు అవుదా కైతాను
1: కిటక
0: బాయే కత్రినా
1: కిటక
0: బాయే కత్రినా.